0: हम आकाशवाणी के श्री विजयपुरम केंद्र से बोल रहे हैं। श्रोताओं, इस समय दोपहर के 12 बजे हैं और अब लीजिए सुनिए तेलुगु कार्यक्रम।
1: మీడియం వేవ్ 438.6 మీటర్లు అనగా 684 కిలోహర్ట్స్ పై ఆకాశవాణి శ్రీ విజయపురం కేంద్రం నుంచి నేటి ప్రసారం ప్రారంభం.

ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారాన్ని ప్రియమైన శ్రోతలకు నమస్కారాలతో మీ ముందుకు తీసుకొస్తున్నవారు మేడసాని శ్రీనివాసులు.

శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఆషాఢమాసం, బహుళపక్షం, పంచమి, ఆగస్టు నెల 3వ తేదీ, ఈరోజు సోమవారం.

నేటి గానలహరి కార్యక్రమంలో భాగంగా ఏకచిత్రం అమ్మదొంగ చిత్రం నుంచి పాటలు, ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు వినవచ్చు.

కార్యక్రమానికి ముందుగా వినండి ఒక సూక్తి. కులము లేనివాడు కలిమిచే వెలవేయను, కలిమి లేనివాని కులము దిగును. కులము కన్న నిన్న కలిమి ప్రధానంబు, విశ్వధావిరామ వెనురవేమ. అంటే కలిమి కలిగిన నాడు వాడు అగ్రకులస్తుడా అధమకులస్తుడా అన్న ప్రశ్న రాదు. సహజంగా తక్కువ కులం వాడు ఎంత విద్యాధికుడైనా మరెంత పరోపకార పరాయణుడైనా సుగణ సంపన్నుడైనా ఎప్పుడో ఒకసారి కులాన్ని గురించి ప్రస్తావన వచ్చే తీరుతుంది. అదే డబ్బున్న వాడికైతే విద్యాధికుడు కాకపోయినా కులహీనుడైనా తన చుట్టూ ఉన్న డబ్బు ప్రభావంతో అందరినీ ఆకర్షిస్తాడు. మనిషి మనుగడకు ధనము ప్రధానం కాబట్టి ధనాపేక్షతో ఎంతోమంది అతనికి వంతపాడతారు. అగ్రకులస్తునికి కూడా కలిమి లేకపోతే కులానికి ఉన్న గొప్పతనం కూడా గుణింపులేకి రాదు. అందుకే కులము కన్నా కూడా కలిమే ప్రధానమని ఏనాడో చెప్పాడు వేమన. కలిమి లేనినాడు కాసుకునకు గొరగాడు అంటారు కదా, పేదరికముతో బతకడము నరకము లాంటిదని, ఈ నరకాన్ని దూరం చేసుకోవడానికి కృషితో నీతితో ధనము సంపాదించాలి అంటాడు వేమన. లేకపోతే పేదరికము ఉన్నవానికి విద్య కూడా దరికి చేరదు అన్నాడు. ఇది నిజం. ఇది ఈ పద్యం యొక్క తాత్పర్యార్థం.

ఇప్పుడు వినండి అంతర్దీప బోటుల రాకపోకల సేవా సూచనలు. ఎంవి రాణిచంగ రంగత్తుకై రేపు ఉదయం 6 గంటలకు స్వరాజ్ దీపం లాంగలన మీదుగా బయలుదేరి వెళ్తుంది. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు రంగత్తులో బయలుదేరి వెళ్లిన మార్గంలోనే శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి స్టేట్ ఐలాండ్ రేపు ఉదయం 6:15 సహీద్ ద్వీపానికి బయలుదేరుతుంది. తిరిగి అదే రోజు ఉదయం 8:30 సహీద్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి బొంబుక రేపు ఉదయం 6:15 స్వరాజ్ ద్వీపానికి బయలుదేరి వెళ్తుంది. తిరిగి అదే రోజు ఉదయం 8:45 స్వరాజ్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి రాణి లక్ష్మి రేపు ఉదయం 11:00 సహీద్ ద్వీపానికై బయలుదేరి వెళ్తుంది. అక్కడ నుంచి మధ్యాహ్నం 1:00 స్వరాజ్ ద్వీపానికి వెళ్తుంది. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 2:30 స్వరాజ్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి జాలీబాయ్ రేపు ఉదయం 11:30 స్వరాజ్ ద్వీపానికి బయలుదేరి వెళ్తుంది. అక్కడ నుంచి మధ్యాహ్నం 2:00 సహీద్ ద్వీపానికి వెళ్తుంది. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 3:30 సహీద్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి హడ్బే రేపు మధ్యాహ్నం 2:30 సహీద్ ద్వీపానికి బయలుదేరి వెళ్తుంది. తిరిగి అదే రోజు సాయంకాలం 4:30 సహీద్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి బారాటాంగ్ రేపు సాయంకాలం 5:00 స్వరాజ్ ద్వీపానికి బయలుదేరి వెళ్తుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 5:30 స్వరాజ్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి క్యాంబల్బే రేపు ఉదయం 10:00 లిటిల్ అండమాన్కై వెళ్తుంది. తిరిగి మరుసటి రోజు మధ్యాహ్నం 1:00 లిటిల్ అండమాన్లో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. నలంద రేపు ఉదయం 9:00 నాన్కౌరి మీదుగా క్యాంబల్బేకై వెళ్తుంది. తిరిగి 6వ తేదీ ఉదయం 8:00 క్యాంబల్బేలో బయలుదేరి నాన్కౌరి మీదుగా శ్రీ విజయపురంకి వస్తుంది. మీరింతవరకు అంతర్దీప బోటుల రాకపోకల సేవా సూచన విన్నారు. ఇప్పుడు వినండి వాతావరణ సూచన. ముఖ్యంగా మన అండమాన్ నికోబార్ దీవుల్లోని మత్స్యకారులకు సూచించడం ఏమనగా 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు సముద్రం

కొంచెం అశాంతిగా ఉండవచ్చని, గంటకు 35 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీదురుగాలులు వీచే సూచనలు ఉన్నాయి. ఈ కారణంగా సముద్రపు అలలు ఎక్కువగా అవే అవకాశాలుంటాయి. కాబట్టి రాబోయే 7 రోజుల పాటు వేటకు వెళ్లే మత్స్యకారులు తగు జాగ్రత్తలు తీసుకుని సముద్ర వేటకు వెళ్లాలని సూచించడం జరిగింది. వాతావరణ సూచన విన్నారు కదా. ఇప్పుడు వినండి కార్యక్రమంలో భాగంగా ఈరోజు గానలహరి ఏకచిత్రంలో అమ్మ దొంగ చిత్రం నుంచి మీరు పాటలు వినబోతున్నారు. చిత్రం అమ్మ దొంగ, ఇది మౌలి క్రియేషన్స్ వారు సమర్పణలో వచ్చిన చిత్రం. దీనికి సంగీతం అందించారు కోటి. నిర్మాతలుగా శ్రీమతి భారతిదేవి సుధాకర్ సమర్పించగా, అదేవిధంగా దర్శకత్వం వహించారు సాగర్. ఈ చిత్రంలో నటశేఖర కృష్ణ, సౌందర్య, ఇంద్రజ జంటగా నటించారు. ఈ చిత్రం విడుదలైనప్పుడు కూడా ఇందులోని పాటలు ఆ రోజుల్లోనే యువతను బాగా ఆకట్టుకున్నాయి. వినండి కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ పాట.

ఇప్పుడు వినండి ఈరోజు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు. ప్రతి సంవత్సరం ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను 1 ఆగస్టు నుంచి 7 తారీఖు వరకు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. శిశువుల ఆరోగ్యం, పోషకాహారం మరియు తల్లిపాలు త్రాగవలసిన ప్రాముఖ్యతపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడానికి ఈ వారోత్సవాలు చాలా ముఖ్యం. ప్రాముఖ్యత మరియు ప్రయోజనాలు ఏమనగా, పుట్టిన మొదటి గంటలోనే బిడ్డకు తల్లిపాలు పెట్టడం ముఖ్యం. మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలలో బిడ్డకు కావలసిన రోగ నిరోధక శక్తి ఉంటుంది. బిడ్డ శారీరక, మానసిక ఎదుగుదలకు తల్లిపాలు ఎంతగానో దోహదపడతాయి. ప్రభుత్వాలు, WHO మరియు యూనిసెఫ్ సంస్థలు కలిసి తల్లులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తాయి. ఆసుపత్రులు మరియు ఆరోగ్య కేంద్రాల ద్వారా తల్లిపాల ప్రాముఖ్యతను తెలియజేస్తారు. తల్లిపాలు అనేవి పిల్లలకు మాత్రమే కాదు, తల్లులకు కూడా ఆరోగ్యమే. పిల్లలకి పాలు ఇవ్వడం వలన తల్లి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. తల్లిపాల వలన ఇన్ఫెక్షన్లు, డయేరియా, వాంతులు వంటి సమస్యలు రావు. పిల్లలకి ఊబకాయము, ఇతర అనారోగ్య సమస్యలు ముప్పు కూడా తగ్గుతుంది. అదేవిధంగా తల్లికి బ్రెస్ట్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ కూడా రావు. అదేవిధంగా ఎన్ని రోజులు పుట్టిన బిడ్డకి పాలు పట్టాలో తెలుసుకోవాలంటే తల్లిపాలు అనేవి ఔషధమని మనం చెప్పాలి. రెగ్యులర్గా పిల్లలకి పాలు పట్టించడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. శిశువుకు పుట్టిన 6 నెలల వరకు ఇతర ద్రవ పదార్థాలు, ఘన పదార్థాలు కాకుండా తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆ తర్వాత నుంచి కొద్ది కొద్దిగా ఘన పదార్థాలు మెత్తగా చేసి తినిపించవచ్చు. సాధారణంగా ప్రతి 2-3 గంటలకు ఒకసారి బిడ్డకి ఆకలి ఉందో లేదో చూసి పాలు పట్టించాలి ఆ తల్లి. పాలు ఇవ్వడము ఆపేసిన బిడ్డ ఏడుస్తుంటే వారికి ఇచ్చిన పాలు సరిపోయాయో లేదో చూసుకోవాలి. 6 నెలల పాటు తర్వాత కొద్దిగా ఘన పదార్థాలు ఇవ్వడము ఇస్తూనే ఉంటే 2 ఏళ్ల వరకు పాలు కూడా ఇవ్వాలని సూచిస్తున్నారు నిపుణులు. దానివల్ల పిల్లల యొక్క ఎదుగుదల బాగుండి ఆరోగ్య సమస్యలు దరిచేరవు. 2 ఏళ్ల తర్వాత కూడా పిల్లలకి పాలు ఇవ్వటం వలన శిశువుకు అదనపు పోషకాలు అందుతాయని చెబుతున్నారు. తల్లిపాలు పిల్లలకి ఎంత ఎక్కువగా ఇస్తే అంతే మంచిదని, తల్లుల సౌకర్యార్థం బట్టి వారికి పాలు పెట్టవచ్చు కానీ ఖచ్చితంగా అదేవిధంగా 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే పట్టాలని గుర్తుంచుకోవాలి. తల్లిపాలలో ప్రోటీన్లు, విటమిన్లు అధికంగా ఉంటాయి కాబట్టి 2018లో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ఒక ముఖ్యమైన ఆరోగ్య వ్యూహంగా ప్రపంచ ఆరోగ్య సభ తీర్మానం ఆమోదించింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఒక విభిన్నమైన ఇతివృత్తంతో ఇది మహిళలు తల్లిపాలు ఇవ్వడానికి సహాయపడే అనుకూల వాతావరణాలను ప్రోత్సహించడమే కాకుండా లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో సమాజంలో మరియు కార్యాలయంలో మద్దతు, ప్రభుత్వ విధానాలు మరియు చట్టాలలో తగిన రక్షణలు, అలాగే తల్లిపాలు ఇవ్వడం వలన కలిగే ప్రయోజనాలు, వ్యూహాలపై సమాచారాన్ని పంచుకోవడం వంటివి కూడా ఇందులో ఉన్నాయి. విన్నారు కదా, ఇప్పుడు వినండి మరొక పాట.

మీరింతవరకు నేటి గానలహరి కార్యక్రమంలో భాగంగా ఏకచిత్రం అమ్మదొంగ చిత్రం నుంచి పాటలు విన్నారు. ప్రకృతి ఒసగిన పెన్నిధి, మధురమైన మన తెలుగు తల్లి సన్నిధి. ఇంతటితో ఈనాటి మా అమృతవర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 12 గంటలకు కలుసుకుందాం. అంతవరకు మేడసాని శ్రీనివాసులకు సెలవు ఇవ్వండి. మరి నమస్తే.